0: మా ఇద్దరి నుంచి అసూయకి ప్రజాసేవి సంగీతాన్ని ప్రధాన విషయం ఇది వెళ్ళ పెళ్ళ వెళ్ళ వెడగట మనకి మనకి కరణ కులవంకి మొదట విశేషం ఏమన్ కార్యకరణ మహాత్మాది మూలిక అరమున సమయ ప్రజల సేవే ప్రజా సేవ కిల్లమ ఇద్దరి హెత్త నమి అప్రిల్ యాతం ఇద్దరు ఆరంభగరే ఏకే మూలికము పరమార్థముని ప్రాదేశమైన దక్షతా తిబిన దర్దరియంతి మన అధ్యాపన అధ్యక్షుడు కుమార్ తెక్క మతాకరుల ఈ అప్పే కళాపే శ్రవణ కళాపే తిబిన పాసల్వల శీలం సంగీత గురువుని దానివల్ల మమ ఏ వగే వెడగటాత్మై దియత్కరి
1: కపుగీకి వసంత సమయ గువన్ విధులు జీవితే నితనిం పాస్సి కేలై మట హంగిన్ని 1981 රජරට ගුවන්විදුලියට කපුගේ පැමිණීමත් සමග එතන කපුගේ ආදරයෙන් රැක බලා ගන්න චරිතය බවට පත්වන්නේ ස්වර්ණශ්‍රී බණ්ඩාරය. නවරැල්ල ඔස්සේ අලුත් කීපද ප්‍රවීණ නැවුම් රචනාවන් කෙරෙහි ඉඩකඩ ලබා දෙන ගුණදාස කපුගේ විවිධ නව වැඩසටහන් මගින් රජරට ගැමියන් වෙත වඩාත් සමීප වෙනවා. මෙවැනි වැඩසටහන් මගින් තමන් නිර්මාණය කරන ලද නව පරපුරක් කපුගේ බොහොම ආදරයෙන් සුරකී වැඩෙන අංකුරසේන් මහින්ද චන්ද්‍රසේකරයන් මහින්ද දිසානායක පූජ්‍ය පල්ලේගම හේමරත්න ස්වාමින් වහන්සේ වැනි කීපත රචකයින් රජරටින් බිහිවන්නේ කපුගේගේ රැක බලා ගැනීම මැද. මේ රැක බලා ගැනීම නිර්මාණාත්මක ප්‍රවේශයකදී එය වියුත්තේ කෙසේද යන්න පහදා දුන් අවස්ථාවක් වුණා.

0: పంచయో ఆది బ్రహ్మచరీకాయ పన్యాయ అప్పటిలద్దాయ పటిలాభాయ పటిలద్దాయ బియో భావాయ వేపుల్లాయ భావనాయ పరిపూర్యా సంవత్తతి. ఏకి అన్ని పిన్నత్ని వెదగత్మదే. దాన్ని మీ విధియట క్రమానుకూలవ ధర్మే దేవుణు కరగన దాన్ని ఇదిరియటం పెమినిచ్చ శ్రావకే మితన ఇన్ని ఇదిరియట ఆపు శ్రావకే మితనది నివణటి హిత పత్కరగన్నా మితన కౌరు అత్ నొదన్న రహసాక్తి ఎనో రహసాక్కి అన్ని బుదుకినెగ్గి హితే ఉపాన్ కథావక్ ఏక రహసాక్ విధియట ఆచార ముట్టి త్యాగన బుధురజనస లోకేట ఎకతు కళా కియనిక నిమేయి కియన్ని మితన పవతిన రహస తమాయి మేక రహసాక్ వెన్నే లోకే కౌరు అత్ దాన్ని నతి ఏక ఉన్నహన్సే హోయాగత్తి హోయాగత్తట పస్సే మేక తవదురట రహసాక్ నిమేయి ఏ మతుకరగత్త సత్య బుదురజానన్ వహన్సే లోక సత్వయా కెరేయి మహా దయావకిం అనుకంపావకిం అపట మతుకరల పెహదిలి కరల పెన్వా దున్న మొకక్ద పెన్వా దున్ని ప్రజ్ఞావ మోరండ పహన్ పత్తు కరల హదుంకూరు పత్తు కరల మల్ పత్తు కరల మల్ తీయల సుగంధ దుంపుదల పహన్ పుదల పెన్ పుదల దానే పుదల వితరక్ మొకక్వత్ కరగండ పులువంకమక్ నెహె కరగండ్ పులువందే ఇహలిన్మ కరగత హకి అవధియ తమై పంచుపాదాన కందే సుదయభ్యాను పసి విహరతి పంచ ఉపాదాన స్కందే పిలిబంద ఉదయభ్యాను పసి విహరతి హటగనీమత్ నెతివీమత్ నువనిన్ దకిమిన్ వాసే కరణ పంచుపాదాన స్కందే హటగనీమద నెతివీమద నువనిన్ దకిమిన్ వాసే కరణ కొహమద్ ఇతి రూపం రూపయ మిసే రూపస్స సముదయో రూపే హటగనీమ మెసే రూపస్సాత్తంగము రూపే నసీమ మెసే మిన్న మే విధియట తుంగ్ తెనకది పంచస్కందయ పిలిబందవమ నువన పవత్వను అన్నాం ఎయాట పెహదిలివ తమన్గే హితిన్ దెకగాన్న పులువన్ దెయక్ తీన మొకద్ద పంచ ఉపాదాన స్కందయ నిరంతరేం హటగన నిరంతరేం నిరుద్ధవీ అనో నిరతురువ హటగన నిరతురువమ నిరుద్ధ వివి అనే కాక్ పంచ ఉపాదాన స్కంద ఇది మెహిమ హటగన నిరుద్ధవి అనే స్కంద లోకేకట బెందినిక కిస్సిమ తేరుమక్ నే కియన గెంబురు ప్రజ్ఞావటే శ్రావకే ఆ పియమన్ కరణం ఏ పియమన్ కిరీమత్ ఎక్కమ పిన్వత్ని ఎయాగే జీవితే తుల అద్దకిన వెదగత్తయక్ తమాయి ఆది బ్రహ్మచరీకాయ పన్యాయ అప్పటి లద్దాయ ఎయా తుల బంబసరట ముల్వన ఇక అని నివణట ముల్వన ప్రజ్ఞావక్ నులబీ ఎత్నం ఏక యాట లెబెన్ పటంగాను లెబును ప్రజ్ఞావక్ ఎత్నం ఏక దివును వెన్న పటంగాను లెబును ప్రజ్ఞావ దివును వెనో నులబూ ప్రజ్ఞావక్ తీయను అనం ఏ నులబూ ప్రజ్ఞావ పహల వెనో పిన్వత్ని ఇతని పసి భాగ్యుతున్నహాసే మతక్కరణవా బియ్యో భావాయ వేపుల్లాయ భావనాయ పరిపూర్యా సంవత్తతి విపుల భావట పత్తెలా భావనావే పిరిపున్ వీమ పినిసత్ ఏ పుద్గలయాట స్కందయన్గే ఉదయ వ్యయ దెకపు కారణే హేతువెనో స్కందయన్గే ఉదయ వ్యయ దెకీమ నిసామ భావనావే పిరిపున్ భావేట హేతువెనో ముఖక్త భావనావే పిరిపున్ భావే బియ్యో భావాయ వేపుల్లాయ భావనాయ పరిపూర్యా సంవత్తతి భావనావే పిరిపున్ భావే కియన్ని అన్ కిసివక్వత్ నిమే అరహత్వయాయి. భావనావేం పిరిపున్ భావేట పత్తునాట పస్ తవత్ పిరిన్న దయక్ నే భావనావతుల పరిపూర్ణత్వేట పత్తెలా ఏ భావనావే పరిపూర్ణత్వేట పత్వీమ కియల మితన కథాకరాన్ని అన్య కవర దయక్వత్ నిమీ పిన్వత్ని ఎక్కమ దే కుమక్త ఏ తమాయి అరహత్వయ. ఎమనం అర్హత్తేట పత్వీమ సంబంధ ఇక్తరా ఇతా లస్సన పటిపాటి ఎకటై మీ దహం కారణ పెహదిలి కలి కొహమద్ బహో ఉపకారవన ధర్మ అటాక్ తీయనో బంబసరట ముల్వన ప్రజ్ఞావ నులెబిలానం ఇక లెబెంటత్ లెబిల తీయనో అనం దివును వెంటత్ తుదవ్వన హేతు అటాక్ ఉపకారవన హేతు అటాక్ తీయనో ముఖాగ్ద పలవిని ఇక పలవిని కారణే తమాయి పిన్వత్ని లజ్జాబాయ ఉపదవాగన ఇకమ శాస్త్రూన్ వహన్సే సరణ కొటగన శాస్త్రూన్ వహన్సే కెరే ప్రేమంచ గారవోచ ప్రేమయత్ గౌరవయత్ పీటువాగన గురుతన్ని సలకాగన සබ්‍රක්මචාරීන් වහන්සේ නමක් හරි එබඳු ආකාරයෙන් ඇසුරු කරගෙන මුලින්ම ධර්ම මාර්ගයේ සත්පුරුෂ සේවනයේට බැස ගන්න එක. එතනින් පස්සේ සත්පුරුෂ සේවනයේ තුලම තමන් තුල පරිපුච්ඡති පරිපඤ්ඤාති ඉදම් බන්තේ කතං, කොහොමද හාඳුරණේ මේකේ අර්ථය, මේක කොහොමද, මේක මේ විදියට වෙන්නේ කොහොමද, මේක මෙහෙම වෙනවා නම් ඇයි මෙතන මෙහෙම වෙන්නේ කියලා ප්‍රශ්න කර කර ප්‍රශ්න කර කර තමන්ගේ අභ්‍යන්තර ප්‍රත්‍ය විමස විමසා පරිපූර්ණ දහම් දැනුමක් සුතමේ ඥානයක් හදාගන්න එක වැදගත්. ඊළඟ කාරණේ තමයි පින්වත්නි, තමා තුල දෙවැදෑරුම් විවේකය, කාය විවේකයත් චිත්ත විවේකයත් හදාගන්න එක ගොඩක් දෙනෙකුට නැති දෙයක්. එතනින් පස්සේ බුදුරජාණන්සේ සීලය සම්බන්ධ කාරණා ගණනාවක් පැහැදිලි කළා. සිල්වත් වීම, භික්ෂුවක් නම් ප්‍රාතිමෝක්ෂයෙන් ශක්තිමත් වීම, යහපත් ආචාර ගෝචර පැවතුම් තියා ගැනීම, අනුමත්තේසු වජ්ජේසු බය දස්සාවි, අනුමාත්‍ර වරදෙහි බය දැකගෙන වාසය කරන එක, ඒ විදියට වාසය කරන එක ඊළඟ පියවර. එතනින් පස්සේ මජ්ජේ කල්යාණ, ආදි කල්යාණ, මජ්ජේ කල්යාණ, පරියෝසාන කල්යාණ වශයෙන් මුල මැද අග සීල සමාධි ප්‍රඥාව තුල තමන් ශක්තිමත් වෙලා දහම් දැනුම හදාගෙන එබ්බඳු ධර්මයක් පුහුණු කරන තැනට හිත ගොඩනගා ගන්න එක. ඊළඟ කාරණේ තමයි පින්වත්නි, කුසලයේ තුල ශක්තිමත් වෙලා අකුසලයේ දුරු කරගෙන ධර්ම මාර්ගයේ වැඩිමේ පටිපාටියට බැස ගන්න එක. එතනින් පස්සේ භාගතුන් හන්සේ මතක් කළේ සතිය දියුණු කරගන්න එක. සතිපට්ඨානයේ තුල හැම ඉරියව්වක් තුලම සිහිය පවත්වන එක. ඒ පැවැත්ම තුල ආවසානික අවස්ථාව තමයි ස්කන්ධයන් උදය වැය වශයෙන් කල්පනා කරලා මෝරපු නැති ප්‍රඥාව මෝරවා ගැනීමට වෑයම් කරන එක. මෙන්න මෙබඳු ධර්මයකින් ශ්‍රාවකයාට සම්පූර්ණයෙන්ම නිකෙලස් වෙන්න පුළුවන්. එබඳු නිකෙලස් භාවයක් පිණිස අද මේ උතුම් දේශනාව උපකාර වේවා, හේතු වාසනා වේවා කියලා අපි අදිෂ්ඨාන කරනවා.
1: ලක්කනේ සිතිවිදින පුතුබලයි ධර්මානුශාසනාව අද දින පවත්වන්නට යෙදුනේ කොළඹ 10 සුධර්මාරාම විහාරවාසී ශාස්ත්‍රපති රාජකීය පඬිත ත්‍රිපිටක ධර්මවේදී පූජ්‍යපාද හසලක සීලවිමල ස්වාමීන් වහන්සේ. සිතිනවන බුදුබණ
2: දායකත්වය සඳහා විමසන්න 0777 273 454.
1: සද්ධර්ම දේශනයේ සමස්ත ශ්‍රී ලංකාව පුරා ලක්කඩ ගුවන්විදුලිය ඔස්සේද සමස්ත ලෝකය පුරා අන්තර්ජාලය ඔස්සේද ශ්‍රවණය කළ ඔබ සියලු දෙනාටම සම්මා සම්බුදු සරණයි.